ఓం శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ బలరాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్ధితాయ నాగాననాయ సుతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. బ్రహ్మా మురారే స్థిపురంతకారే భానుశశి భూమిసుతో బుధస్స గురుశ్చ శుక్రశ్చ నిరాహు.